0: నమశ్రీరవినందనాయో తిలైర్యవైర్ మాషగుడాన్నదానైః లోహేన నీరాంబరదానతో వా ప్రీణాతి మంత్రైర్ నిజవాసరేజో తస్మై నమశ్రీరవినందనాయో ప్రయాగకూలే యమునాతటేచో సరస్వతీ పుణ్యజలే గుహాయాం యోగయోగినాం ధ్యానగతోపి సూక్ష్మః తస్మై నమశ్రీరవినందనాయో అన్యత్ ప్రదేశాత్ స్వగృహ ప్రవిష్టః తదీయవారే స నరసుఖీ స్యాత్ గృహాద్గతో యో న పునః ప్రయాతి తస్మై నమశ్రీరవినందనాయో స్రష్టా స్వయంభుర్ భువనత్రయస్య త్రాతా హరిః సంహరతే పినాకీ ఏకస్త్రిధా ఋగ్యజస్వామమూర్తిః తస్మై నమశ్రీరవినందనాయో షణ్యష్టకం యః ప్రయతః ప్రభాతే నిత్యం సుపుత్రైః పశుబాంధవైశ్చ పఠేచ్చ సౌఖ్యం భువి భోగయుక్తం ప్రాప్నోతి నిర్వాణపదం పరం సః పూర్ణస్థ పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః సౌరిశ్శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్థితః ఏతాని దశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ శనైశ్చరకృతా పీడా న కదాచిత్ భవిష్యతి ఇతి శనైశ్చర స్తోత్రం సంపూర్ణం.
1: श्रोते यानंतर मंगल प्रभात कार्यक्रमात ऐकूया संत तुकाराम महाराजांचा अभंग रवींद्र साठे यांच्या आवाजात.